గావంతుద్ను కాణిచారి గావంతుద్ను కణ్మండల్ బ్రహ్మండ కర్కార ఖేతేరి తారి సైతుదును గావన్ జ్యోతుద పవన్ రత తెరి భగతర సాలి ఓర్ కేతే తుద్నో గావన్ స మేచుతున్నావన్ నానక్ క్యా బీచారి సోయి సోయి సదా సచ్ సాహిబ్ సచ సచి నాయి హెప్పీ హోసి జాయ్ న జాసి రచన జింద్ర చాయి రంగే రంగే పాతి కర కర జిన్సే మాయా జన్ ఉపాయి కర కర దేఖే కీతా అపణా జ్యోతిష్ ది వడయాయి జ్యోతిష్ పావే సోయి కర్సి ఫిర్ హుకుమ్ న కర్నా జాయి సో పత్ సావ సహా పత్ సాహిబ్ నానక రహనర్ జాయి అసా మహలా పహలా సున్వడా కేసవ కోయ కేవడ వడ డీటా హోయ కీమత్ పాయ నా కహియా జాయ కహన వళి తెర రహే సమాయ వడే మేరే సాహెబా గాహిర్ కంపీరా గుణి గహీరా కోయ న జానే తేరా కేతా కేవడ చిరా రహో సుభ సురతి మేలే సురత కమాయ సుభ కీమత మేలే కీమత పాయి జ్ఞానీ త్యానీ గుర గుర హాయి కహన్ న జాయ తెరే తిల వడయాయి సబ సత్ సబ తప సబ చంగయాయా సిద్ధా పుర్ఖా క్యా వడయాయా తుదవిణ సిదీక నైన పయ్యా కరం మిలై నహి ఠాకరహాయా అఖన వాలా క్యా వేచారా సిఫతి పరే తెరే పండారా జస్తూ దహత సహ క్యా చారా నానక సచ సవారణహారా అస్సా మహలా పహలా ఆఖా జివ విసర మర జావ్ ఆఖణ ఔఖా సాచా నావ్ సచ నమకీ లాగ పూక్ ఉత పూఖ ఖయ చల దుఃఖ సుఖ్యో విసర మేరీ మాయ సాచా సాహిబ సచ నాయ రహ సచ నమకీ తిల వడయాయ ఆఖ తక కీమత